0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సుందరపల్లి సూర్యనారాయణ మూర్తి క్లారినెట్ వాద్య కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి ఏకామ్రేశ నాయికే. కర్ణాటక శుద్ధ సావేరి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic classical clarinet recital by Shri Sundarapalli Suryanarayana Murthy.

0: ఇప్పుడు వినండి కర్ణాటక దేవ గాంధారి రాగంలో మైసూర్ వాసుదేవాచార్ కృతి భజరేరే మానస ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు భజరేరే మానస, ఎ కాంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్ ఇన్ రాగ్ కర్ణాటక దేవ గాంధారి, సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి క్లారినెట్ వాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి. కార్యక్రమంలో చివరిగా వినండి అక్షయలింగ విభో, రాగం శంకరాభరణం, మిశ్రచాపుతాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్, ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక్ క్లాసికల్ క్లారినెట్ రిసైటల్ బై శ్రీ సుందరపల్లి సూర్యనారాయణ మూర్తి. హీఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వివి రమణమూర్తి. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ యూ విల్ నౌ లిసన్ టు అక్షయలింగ విభో, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ శంకరాభరణం సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి క్లారినెట్ వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical clarinet recital by Shri Sundarapalli Suryanarayana Murthy. He was accompanied on violin by Shri MSN Murthy and on mridangam by Shri VV Ramana Murthy. This program was contributed by
0: Akashavani
1: Vishakhapatnam for Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH Anytime Indian Music. Listen to a Carnatic Classical Violin Recital by Sri Ambolu Murali Krishna. Mridangam support is by P. Satish Kumar. First, listen to Muthu Momu in Suryakantam Raga set to Aditalam. Tyagaraja Swami Kruti. Ragam Channel. నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అంపోలు మురళీకృష్ణ గారి వయోలిన్ వాద్య సంగీతం వింటారు. ముందుగా ముత్తుమోము సూర్యకాంత రాగంలో ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.

నెక్స్ట్ లిసన్ టు మనసులోని మర్మము ఇన్ హిందోళ రాగ్ సెట్టు ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి. కార్యక్రమంలో ఇప్పుడు మనసులోని మర్మము హిందోళ రాగంలో ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి.

టైమ్ ఇండియన్ మ్యూజిక్. మీరు వింటున్నారు రాగం ఛానల్, నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ అంపోలు మురళీకృష్ణ కంటిన్యూస్ ద వయోలిన్ రిసైటల్ విత్ రామపాన త్రాణ ఇన్ సావేరి రాగ్, సెట్టు ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి. శ్రీ అంపోలు మురళీకృష్ణ గారి వయోలిన్ వాద్య సంగీతం వింటున్నారు. ఇప్పుడు రామపాన త్రాణ సావేరి రాగంలో ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.

You have heard the violin recital of Sri Ampola Murali Krishna. Rajangam support is by P. Satish Kumar. Akashvani. మీరింతవరకు శ్రీ అంపోలు మురళీకృష్ణ గారి వయోలిన్ వాద్య సంగీతం విన్నారు. వాద్య సహకారం శ్రీ పి సతీష్ కుమార్ మృదంగం. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.